మమ సమస్త రోగ ప్రశమనార్థం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం